మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ మాన సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం శుక్లపక్షం పంచమి అనగా జూన్ 19వ తారీఖు ఈరోజు శుక్రవారం. నేటి యువవాణి కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉద్యోగ భర్తీలను గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా వినవచ్చును.

0: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల వివరాలు.
1: Thank you.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒకరోజు ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడట. రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటున్నప్పుడు రాజు సన్యాసిని, కత్తెరి వద్దని ఎందుకంటున్నావు అని అడిగాడంట. సూదికి కలిపే స్వభావం ఉంది, కత్తెరకు విడగొట్టే స్వభావం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెరలాగా విడగొట్టే స్వభావం కాదు, సూదిలాగా కలిపే స్వభావం కావాలి. అందుకే సూదిని తీసుకున్నాను అని సన్యాసి జవాబిచ్చాడంట. అంతే కదండి, మనం ఎవరినైనా ఐక్యం చేసేవారిగా ఉండాలి కానీ విడదీసేవారిగా ఉండకూడదు. ఇది ఈనాటి మంచి మాట.

0: ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి నార్త్ పాసెస్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురం నుంచి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ దీపం మరియు సహ్య ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు అనగా 21వ తారీఖు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్య ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి మరుసటి రోజు అనగా 21వ తారీఖు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు. ఇప్పుడు కార్యక్రమంలోకి చిన్న విరామం.
1: బీడీ సిగరెట్ కా ధువా ధూమ్రపాన్ నా కర్నే వాలోం కే లియే భీ హానికారక హై. యే గలే సే అందర్ జాకే నా సిర్ఫ్ ఫేఫడోం కో నుక్సాన్ పహుంచాతా హై బల్కి కుచ్ హీ మినటో మే ఖూన్ కో గాణా కర్కే దిల్ తక్ జానే వాలీ ముఖ్య నసో కో నష్ట్ కర్ దేతా హై. ఇస్సే దిల్ మే ఖూన్ సంచార్ కమ్ హోనే లగ్తా హై జిస్సే దిల్ కా దౌరా పడ్ సక్తా హై. पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें। तंबाकू आज ही छोड़ें। सहायता के लिए 1800-1123-56 पे कॉल करें।
2: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank. So you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply. Aaya khushiyon ka paigham
3: PM Kisan. PM Kisan. Maananiya Pradhan Mantri Shri Narendra Modi 20 June ko Hugli. पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9,44,00,000 से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
0: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు మనం గురు హర్ గోవింద్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

0: పదిహేనవ శతాబ్దం చివరిలో పంజాబ్లో గురునానక్ సిక్కు మతాన్ని ప్రారంభించారు మరియు ఈ మత అనుచరులను సిక్కులు అని పిలుస్తారు. భారతదేశంలోని కోటి మంది సిక్కులలో అత్యధికులు పంజాబ్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. గురు హరిగోవింద్ సింగ్ సిక్కుల ఆరవ గురువు. గురు హరిగోవింద్ సాహెబ్ గ్రెగోరియల్ క్యాలెండర్ ప్రకారం జూన్ 19, 1595కి అనుగుణంగా ఉండే నానాక్షహి క్యాలెండర్ ప్రకారం వార్వాడి 7వ సంవత్ 1652న అమృత్సర్ జిల్లాలోని గురికివాడల గ్రామంలో జన్మించారు. గురు హరిగోవింద్ సింగ్ సాహెబ్ కేవలం 11 ఏండ్ల వయసులో 1606 సంవత్సరంలో గురు అర్జున్ దేవ్జీ సాహెబ్ తరువాత బాధ్యతలను స్వీకరించారు. గురు హరిగోవింద్ సాహెబ్ శక్తికి భక్తికి ప్రతీకమైన 2 ఖడ్గాలను ధరించేవారు. ఒక ఖడ్గాన్ని ఆధ్యాత్మిక అధికారానికి చిహ్నమైన పిరి అని, మరొక ఖడ్గాన్ని యుద్ధశక్తికి చిహ్నమైన పిరి అని పిలిచేవారు. గుర్రపు స్వారీ, వేట, కుస్తీ మరియు అనేక ఇతర యుద్ధ క్రీడలు ప్రవేశపెట్టబడ్డాయి. సిక్కులకు వీరోచిత కార్యాలకు ప్రేరేపించడానికి దడ్ వాయిద్యకారులు వార్స్ వంటి యుద్ధ గీతాలను పాడేవారు. ఈ విధంగా సిక్కులు ఒక సైనిక శక్తిగా మారి తమ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి నిరంతరం యుద్ధరంగంలో ఉండేవారు. గురు సాహెబ్ సిక్కులకు ప్రబోధాలు, ప్రార్థనలు అందించారు మరియు సిక్కు జాతి సమస్యలపై చర్యలు జరిపారు. వారు తమ వివాదాలను వారే పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పడం ద్వారా సిక్కు జాతి బలపడడానికి దోహదపడ్డాది. గురు హరిగోవింద్ జయంతి నాడు గురు హరిగోవింద్ సాహెబ్ దీక్షా దినోత్సవం లేదా గుర్గుర్ దివస్ను జరుపుకోవడానికి వేలాది మంది సిక్కులు స్వర్ణ దేవాలయాలను సందర్శిస్తారు. భక్తులు అత్యంత పూజ్యమైన స్వర్ణ దేవాలయం చుట్టూ ఉన్న సరస్సులో స్నానం చేస్తారు. వారు ఆ నది నీటిని అమృతంతో సమానంగా భావిస్తారు. గురు హరిగోవింద్ తన జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలు కిరత్పూర్ సాహిబ్లో గడిపి చివరకు 1644వ సంవత్సరంలో పరలోకానికి వెళ్ళిపోయారు. సిక్కులను సైనికాత్ములుగా తీర్చిదిద్దడమే సిక్కు మతానికి ఆయన చేసిన ప్రధాన సేవగా చెప్పవచ్చు. ఈ పవిత్రమైన రోజున గురుద్వారాలోని ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు మరియు ఊరేగింపులు నిర్వహిస్తారు. శ్రోతలు, గురు హరిగోవింద్ జయంతి సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో మరొక చిన్న విరామం.
1: హలో, మే హూ HIV వైరస్, నామ్ తో సునాయి హోగా, మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. మే ఏక్ సాథీ సే దూసరే సాథీ తక్ 4 ముఖ్య తరీకే సే పహుంచ్ సక్తా హూ. HIV संक्रमित व्यक्ति के साथ बिना कॉन्डम सेक्स करने से, एक ही सुई व सिरिंज का साझा उपयोग करने से, HIV संक्रमित खून चढ़ाने से और HIV संक्रमित माँ से उसके बच्चे को. इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं. और देखो जरा, जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं. और यही नहीं, हर गर्भवती माँ मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी HIV जांच कराती है और मुझसे बचने के उपाय करती है. कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
0: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో యోగా దినోత్సవం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని కారణం ఆ రోజు ఉత్తర అర్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండడంతో ఈరోజు యోగా దినోత్సవంగా జరుపుకోవడం 2015 జూన్ 21 నుండి ప్రారంభమైంది. ఇంద్రియాలను వశపరుచుకుని చిత్తముని ఈశ్వరుడి మీద పెట్టడమే యోగా. ఇలా ఏకాగ్రత సాధించి పరమార్థతత్వమునకు వెళ్ళడమే యోగా. యోగా అంటే సాధన అని అర్థం. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి, మరెన్నో సాధనాలు ఉన్నాయి. వీటన్నిటిని

చేసేటప్పుడు పాటించే ఏకైక సూత్రం శ్వాసక్రియ సరిగ్గా చూడడం. దీనివల్ల శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరమవుతాయి. దీంతోపాటు శరీరంలో హార్మోన్లు విడుదలై శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఈ కారణంగా చాలా వరకు మానసిక సమస్యలు దూరమవుతాయి. కాబట్టి కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. క్రొవ్వు నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి యోగా దివ్యౌషధమని చెప్పవచ్చు. మన శరీరంలో అనేక సమస్యలకు ఒత్తిడి ప్రధాన కారణం. యోగా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు దూరమవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. నిద్రలేమి, మానసిక సమస్యలు అన్నీ కూడా యోగాతో దూరమవ్వచ్చు. దీని కారణంగా గుండె సమస్యలు, బీపీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంలో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. యోగా రెగ్యులర్గా చేయడం వల్ల శరీరం తేలిగ్గా అవుతుంది, ఎముకల్లో బలం పెరుగుతుంది, మనసు హాయిగా ఉంటుంది. కాబట్టి జీవితం ఆనందమయమవుతుంది.

ప్రస్తుతం అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ 2251 గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల కోసం దరఖాస్తు దారి చేయడం జరిగింది. ఇవి కంబైన్డ్ మెట్రికల్ లెవెల్ ఎగ్జామినేషన్ పోస్టులు. దీనిలో మొత్తం ఖాళీలు వివిధ డిపార్ట్మెంట్లలో 1535 గ్రూప్ సి పోస్టులు. విద్యార్హతలు నిర్దిష్ట పోస్టులను బట్టి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఐటీఐ లేదా డిప్లొమాలు సర్టిఫికెట్లను కలిగి ఉండాలి. వయోపరిమితి పురుషులకి 18 నుండి 33 సంవత్సరాలు, మహిళలకు 18 నుండి 38 సంవత్సరాలు. దరఖాస్తు చేయవలసిన ఆఖరి తేదీ జూన్ 28, 2026. ఈ పోస్టులకు విద్యార్హత ఆసక్తి గలవారు ఈ రిక్వైర్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయవచ్చును.

అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు 495. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు. పోస్టుల పేర్లు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, ఫైర్మ్యాన్ మొదలైన పోస్టులు. విద్యార్హతలు పోస్టును బట్టి 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 30 లేదా 33 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తు చేయవలసిన ఆఖరి తేదీ జూన్ 20, 2026. ఈ పోస్టులకు విద్యార్హత ఆసక్తి గలవారు అండమాన్ అండ్ నికోబార్ ఈ రిక్రూట్మెంట్ పేజీ ద్వారా దరఖాస్తు చేయవచ్చును. ఈ పోస్టులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటకు అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ వేకెన్సీ పోర్టల్ ద్వారా తెలుసుకొనవచ్చును.

అదేవిధంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పోస్టులు అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 716 పోస్టులు. పోస్టుల పేర్లు స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మొదలైనవి. విద్యా అర్హతలు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. వయోపరిమితి పురుషులకు 18 నుండి 33 సంవత్సరాల లోపు, మహిళలు 18 నుండి 38 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తు చేయటకు ఆఖరి తేదీ జూలై 5, 2026. ఈ పోస్టులకు విద్యార్హత ఆసక్తి గలవారు అండమాన్ అండ్ నికోబార్ ఈ రిక్వైర్మెంట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

చేయవచ్చు. ఈ పోస్టుల కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ వేకెన్సీ పోర్టల్ ద్వారా తెలుసుకొనవచ్చును. శ్రోతలు, ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో కొన్ని ఉద్యోగ భర్తీలను తెలుసుకున్నారు.

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. జూనియర్స్ చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు యుద్ధ రంగాల్లో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. సాయుధ సంఘర్షణల్లో జరిగే దురాగతాలను పర్యవేక్షించడానికి మరియు ప్రతిస్పందించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రూపొందించి ఖండించి 6 తీవ్రమైన ఉల్లంఘనల్లో పిల్లలపై లైంగిక హింస 1. సమకాలీన సంఘర్షణలు లైంగిక హింస అంతకంతకు సర్వసాధారణమైపోతుంది. ఇది తరచుగా చట్టబద్ధమైన పాలన కుప్పకూలిన వాతావరణంలో సంభవిస్తోంది. సమాజాలను భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రజలను బలవంతంగా స్థానభ్రంశం చేయడానికి లేదా జనాభాపై నియంత్రణను స్థాపించడానికి దీనిని తరచుగా ఉద్దేశపూర్వకంగా ఒక యుద్ధ వ్యూహంగా ఉపయోగిస్తున్నారు. బాలికలు బాలురు ఇద్దరు ప్రభావితమవుతున్నారు. అయినప్పటికీ వారి అనుభవాలు తరచుగా తక్కువగా నివేదించబడతాయి లేదా అపార్థం చేసుకోబడతాయి. కొన్ని సందర్భాలలో హానికరమైన పద్ధతులు పిల్లలను క్రమబద్ధ దోపిడీకి గురిచేస్తాయి. ఇది వారిని రక్షించడానికి ఉద్దేశించిన సంస్థల విచ్ఛిన్నాన్ని ప్రతిబింబిస్తుంది. పిల్లలపై లైంగిక హింస ప్రభావాలు వినాశనకరమైనవి మరియు దీర్ఘకాలికమైనవి. బాధితులు తరచుగా తీవ్రమైన మానసిక క్షోభకు గురవడంతో పాటు లైంగికంగా సంక్రమించే వ్యాధులు మరియు అకాల గర్భాలు వంటి శారీరక ఆరోగ్య పరిణామాలతో కూడా బాధపడతారు. సామాజిక కళంకం ఈ హానిని మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా సాయుధ బృందంలో సంబంధం ఉన్న బాలికలు ఇది వారి సమాజంలోని తిరిగి కలిసిపోవడాన్ని అత్యంత కష్టతరం చేస్తుంది. యువ తల్లులు మరియు అత్యాచారం వల్ల జన్మించిన పిల్లలు అక్రమ రవాణా మరియు బలవంతపు చాకరీతో సహా దోపిడీకి గురి అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ చట్టం పిల్లలపై లైంగిక హింసను స్పష్టంగా నిషేధించింది. ఇటువంటి చర్యలు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనాలుగా పరిగణించబడతాయి మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యొక్క రోమ్ శాసనం ప్రకారం యుద్ధ నేరాలు లేదా మానవత్వానికి వ్యతిరేక నేరాలుగా పరిగణించబడవచ్చు. భద్రతా మండలి తీర్మానం పిల్లలపై లైంగిక హింస ఒక ప్రాధాన్యతా సమస్యగా గుర్తించి దానిని పరిష్కరించడానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పిలుపునిచ్చింది. ఇది నేరస్తులను జాబితా చేయడానికి, జవాబుదారీ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి మరియు సాయుధ సంఘర్ష పరిస్థితులలో పిల్లలను రక్షించడానికి ప్రయత్నాలను పటిష్టం చేయడానికి ఒక ప్రేరకంగా కూడా పనిచేస్తుంది. సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సంఘర్షణ సంబంధిత లైంగిక హింస, పిల్లలపై జరిగే హింస భవిష్యత్తును పరీక్షించడం మరియు సంరక్షణకు సాధికారత కల్పించడం. ఇది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం.

శ్రోతలు, ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉద్యోగ భర్తీలను గురించి మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకుంటూ చక్కని పాటలను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.